0: బ్రహ్మచారిణ స్వాహ సమాయంతు బ్రహ్మచారిణ స్వాహ.
1: You are listening.